0: గారే గారే
1: గరబడది
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక
0: బారే
1: సూరకి దరది సూర్ ఇన్నాయా ఇదు ఎక్క చతుర నార అమ్మ.